కలాగుముదుండే వరమెనుత నికదానవరిగి అదరు అలోకే కళరు కై హైదు నగు నగు తెల్ల